సంకల్పం మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమే పాదే జంభూద్వీపే భారతవర్షే భరతకంఠే మేరోః దక్షిణే పార్శ్వే సహాబ్దే అస్మిన్ వర్తమానే వ్యవహారికే ప్రభవాతి షష్ఠీ సంవత్సర

పూజయామి జగత్పతయే నమః జగనం పూజయామి ప్రజాపతయే నమః నేత్రం పూజయామి సర్వాశ్రమపతయే నమః కటిం పూజయామి సర్వరక్షాయ నమః నాభిం పూజయామి దిగ్వాససే నమః మధ్యం పూజయామి పార్వతీశాయ నమః పార్శ్వే పూజయామి ఉమాపతయే నమః వక్షస్థలం పూజయామి జగత్కుక్షయే నమః క్షిం పూజయామి నీలకంఠాయ నమః కంఠం పూజయామి త్రిపురాంతకాయ నమః బాహూన్ పూజయామి దేవదేవాయ నమః కరాన్ పూజయామి వృషాంఖాయ నమః కర్ణౌ పూజయామి క్రతుఫలప్రదాయ నమః ముఖం పూజయామి నాగహారాయ నమః నాసికే పూజయామి చంద్రాక్కవహ్నిని

ఈశ్వరాయ నమః శిరః పూజయామి గంగాధరాయ నమః జటాః పూజయామి సుపదాయినే నమః సర్వాణ్యంగాని పూజయామి శివ అష్టోత్తర

ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కపర్దినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః.

హరాయ నమః ఓం హరాయ నమః ఓం పూషదంతభిధే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపదే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః

కర్పూరపాటలైర్యుక్తం ఏలో శీరసమన్వితం చంపకోత్పల సంయుక్తం పానీయం ప్రతిగృహ్యతాం పానీయం సమర్పయామి. గంగా యమునయోస్తోయై శాతకుంభకఠైర్హృదైః హస్తప్రక్షాళనం దేవ శుద్ధ్యర్థం ప్రతిగృహ్యతా.

సాంబశివాయ నమః ఇతమధ్యం ఇతమధ్యం ఇతమధ్యం నమః సోమ విభూషాయ సోమాయామిత తేజసే ఇతమధ్యం ప్రదాస్యామి సోమో యచ్చతు మే శివం సాంబశివాయ నమః ఇతమధ్యం ఇతమధ్యం.

సహస్రవర్ష అష్టాత్రికంశ్చ శుంధద్భందైవ్యాయ కర్మణే దేవయజ్యాయై మాతరిష్వనః ఘర్మోసి ద్యౌరసి పృథివ్యసి విశ్వ

సస్మితమం పప్రితమం జుష్టతమం వన్హితమం దేవహూతమః కృతమసి హవిర్ధానందృగం హస్వమాహ్వార్మిత్రస్య త్వాచక్షుషా ప్రేక్షే మాభేర్మా సంవిక్థామాత్వా హిగుంశిషమురువాతాయ దేవస్య త్వా సవితః ప్రసవేష్మినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యామగ్నజే జుష్టం నిర్వపామి అగ్నేశోమాభ్యామిదం దేవానామిదమునః సహస్ఫాత్యై త్వా నారాత్యై సువరభివిఖ్యేషం వైశ్వానరం జ్యోతిర్దృగం హంతాం దుర్యాద్యావా పృథివ్యోః ఉర్వంతరిక్షమన్విహ్యతి.

సమ్యత్ర రసవానస్పత్యస్థ హితం దేవేభ్యో హవ్యకం సుశమిశమిష్వ ఇషమావదోర్జమావద్యుమద్వదత వయకం సంఘాతం జేష్మ వర్షవృద్ధమసి ప్రతిత్వా వర్షవృద్ధం వేత్తు పరాపూతకం రక్ష పరాపూత అరాతయో రక్షసాం భాగోసి వాయుర్వో వివినక్తు దేవో వస్సవిత హిరణ్యపాణి ప్రతిగృహ్ణాతు వా భాగ ఏకాదశ చ అవధూతకం రక్షోవధూత అరాతయోదిత్యాస్త్వగసి ప్రతిత్వా పృథివీవేత్తు దివస్కంభరిరసి ప్రతిత్వాదిత్యాస్త్వగ్వేత్తు ధిషణాసి పర్వత్యా ప్రతిత్వా దివస్కంభనిర్వేత్తు ధిషణాసి పార్వతేయీ ప్రతిత్వా పర్వతిర్వేత్తు దేవస్త్యత్వా సవితః ప్రసవేష్మినోర్బాహుభ్యాం ఉష్ణోహస్తాభ్యామధివపామి ధాన్యమసిధినుహి దేవ

ధృవమసి పృథివీం దృగుంహాయర్దృగుంహా ప్రజాందృగుంహస జాతానస్మై యజమానాయ పర్యూహా ధర్త్రమస్యంతరిక్షం దృగుంహ ప్రాణం దృగుంహా పానం దృగుంహా సజాతానస్మై యజమానాయ పర్యూహా ధరుణమసి దివం దృగుంహ చక్షుః దృగుంహ శ్రోత్రం దృగుంహస జాతానస్మై యజమానాయ పర్యూహా

ముంచతాం చక్షురష్టాచత్వారింశత్యా సంవపామి సమాపో అద్భిరగ్మత సమోషధ యోరసేన సగం రేవతేర్జగతేభిర్మధుమతేర్మధుమతేభిస్సృజ్యధ్వం అద్భ్యః పరిప్రజాతాస్థసమద్భిః పృచ్యధ్వం జనయత్యేత్వాసంయోమ్యగ్నయేత్వాగ్నేశోమాభ్యాం మఖస్య శిరోసి ఘర్మోసి

ఏష్టి ఎంచ వయం విష్మస్తమతో మా మౌకపహతోరరుః పృథివ్యా అదేవ యజనో వ్రజం గచ్చ గోస్థానం వర్షతు తేజ్యోర్బధాన దేవ సవితః పరమస్యాం పరావతి సతే నపాసేర్యోస్మాన్ ద్వేష్టి ఎంచ వయం విష్మస్తమతో మా మౌగరరుస్తే దివం మాస్కానువసవస్త్వా పరిగృహ్ణంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా పరిగృహ్ణంతు త్రైష్టుభేన ఛందసాదిత్యాస్త్వా పరిగృహ్ణంతు జాగతేన ఛందసా దేవస్య సవితుః సవే కర్మ కృణ్వంతి వేధస అర్తమస్యృత సదనమస్యృత శ్రీరసి ధా అసి

క్షతో యజమానస్య పరిధిరిడ ఈడిత ఇంద్రస్య బాహురసి దక్షిణో యజమానస్య పరిధిరిడ ఈడితో మిత్రావరుణోత్వోత్తరతః పరిధత్తాం ధ్రువేణ ధర్మణా యజమానస్య పరిధిరిడ ఈడితః సూర్య

వనశ్చ చ భౌ వనశ్చ చ భౌ వనశ్చ చ భౌ వనశ్చ భౌ వనశ్చ చ భౌ వనో భౌ వనశ్చ భువనో భువనశ్చ భౌ వనో భౌ వనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనః

ऋषिभिरीड्य ईड्य ऋषिभिः पूर्वेभिर् ऋषिभिरीड्याः ऋषिभिरीड्य ईड्य ऋषिभिरऋषिभिरीड्यो नूतनैर्नूतनैरीड्य ऋषिभिरऋषिभिरीड्यो नूतनैः ऋषिभिरिति ऋषिभिः ईड्यो नूतनैर्नूतनैरीड्य ईड्यो नूतनैरुतोतनूतनैरीड्य ईड्यो नूतनैरुता नूतनैरु

వీరవత్తమం వీరవత్తమమితి వీరవతమం అగ్నేయం యమగ్నే జ్ఞేయం యజ్ఞం యజ్ఞం యమగ్నే జ్ఞేయం యజ్ఞం యం యజ్ఞం యజ్ఞం యం యం యజ్ఞమధ్వరమధ్వరం యజ్ఞం యం యం యజ్ఞమధ్వరం యజ్ఞమధ్వరమధ్వరం యజ్ఞం యజ్ఞమధ్వరం విశ్వతో విశ్వతోధ్వరం యజ్ఞం యజ్ఞమధ్వరం విశ్వతః అధ్వరం విశ్వతో విశ్వతోధ్వరమధ్వరం విశ్వతః పరిభూః పరిభూర్విశ్వతో ధ్వరమధ్వరం విశ్వతః పరిభూః విశ్వతః పరిభూః పరిభూర్విశ్వతో విశ్వతః పరిభూరస్యసి పరిభూర్ విశ్వతో విశ్వతః పరిభూరసి పరిభూరస్యసి పరిభూః పరిభూరసి పరిభూరితి పరిభూః అసీత్యసి స ఇదిత్స ఇద్దేవేషు దేవేష్విత్స ఇద్దేవేషు ఇద్దేవేషు దేవేష్విది దేవేషు గచ్చతి గచ్చతి దేవేష్విది దేవేషు గచ్చతి దేవేషు గచ్చతి గచ్చతి దేవేషు దేవేషు గచ్చతి గచ్చతీతి గచ్చతి అగ్నిర్హోతా హోతాగ్నిరగ్నిర్హోతా కవిక్రతుః కవిక్రతుర్హోతాగ్నిరగ్నిర్హోతా కవిక్రతుః హోతా కవిక్రతుః కవిక్రతుర్హోతా హోతా కవిక్రతుః సత్యః సత్యః కవిక్రతుర్హోతా హోతా కవిక్రతుః సత్యః కవిక్రతుః సత్యః సత్యః కవిక్రతుః కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమశ్చిత్రశ్రవస్తమః సత్యః కవిక్రతుః కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః కవిక్రతురితి కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమశ్చిత్రశ్రవస్తమః సత్యః సత్యశ్చిత్రశ్రవస్తమః చిత్రశ్రవస్తమ ఇది చిత్రశ్రవః తమః దేవో దేవేభిర్దేవేభిర్ దేవో దేవో దేవేభిరాగమద్గమదా దేవేభిర్దేవో దేవో దేవేభిరాగమత్ దేవేభిరాగమద్గమదా దేవేభిర్దేవేభిరాగమత్ ఆగమత్